నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, బహుళపక్షం, అష్టమి, మే నెల 10వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ఊహల పల్లకి అనే లఘునాటిక, పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒక చెట్టు నుంచి 100,000 అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు. ఒక్క అగ్గిపుల్లతో 100,000 చెట్లను కూడా కాల్చివేయచ్చు. అలాగే మనిషికి 100,000 మంచి ఆలోచనలు ఉండవచ్చు, కానీ ఒక్క చెడ్డ ఆలోచన 100,000 మంచి ఆలోచనలకు కట్టడి చేయవచ్చు అన్నారు మన పెద్దలు.

లోకంలో నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే. తన పిల్లల కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో, ఎన్ని త్యాగాలు చేసిందో మాటల్లో చెప్పలేం. అమ్మకు ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనదే, కానీ మదర్స్ డే ఆమె పట్ల తన కృతజ్ఞతను చాటుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.

తల్లి అనేది కేవలం ఒక పదం కాదు, జీవితంలో ఒక గొప్ప అనుభూతి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అందుకే ఆయన అమ్మను సృష్టించాడని అంటారు. తల్లి ప్రేమ నిస్వార్థమైనది. జీవితంలోని ప్రతి సవాలను ఎదుర్కొనే శక్తిని అది మనకు ఇస్తుంది. తల్లుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి ప్రతిరోజు అంకితం చేయాలి. అందుకు ప్రతీతిగా వారిని గౌరవించడానికి మే నెలలో 2వ ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటాం.

మీరింతవరకు ప్రేమించు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కెఎస్ చిత్ర పాడిన ఈ పాటను విన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతరద్వీప ఓటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిచంగ, రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీ పూరుకాయ మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా మే 12వ తేదీ ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిశంగ, రేపు ఉదయం 6 గంటలకు రంగత్కే, స్వరాజ్దీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హడ్బే, రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాలకు షహీద్ ద్వీప్కే శ్రీ విజయ

నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 6:15 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్ దీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి హెడ్బే రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5:00 స్వరాజ్ దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా మే 12 ఉదయం 5:30 స్వరాజ్ దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి నేటి విశేషం. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ట్రాఫిక్ గాయాలను నివారించడానికి అవగాహన కల్పించడం మరియు చర్యలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ 2026ను May 8 నుండి May 12 వరకు పాటిస్తారు. ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచ రహదారి భద్రతా వారం 2007లో తొలిసారిగా ప్రారంభించబడింది. ప్రపంచ రహదారి భద్రతా వారోత్సవాల లక్ష్యం రోడ్డు ట్రాఫిక్ గాయాల గురించి అవగాహన కల్పించడం. వీటి వలన సుమారుగా ప్రాణాలు కోల్పోతున్న ఏటా 1.3 మిలియన్ల ప్రాణాలు మరియు గాయాలు, ప్రపంచవ్యాప్తంగా 20 నుండి 50 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. అన్ని వయసుల వారి మరణాలకు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు ఒక ప్రధాన కారణం. ఇవి గణనీయమైన సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటుంది. మరణాలు మరియు గాయాలను తగ్గించడానికి వ్యూహాత్మక ప్రణాళిక, పటిష్టమైన రహదారి, భద్రతా సంస్థలు కొలవగల లక్ష్యాలు ఉన్నాయి. గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ప్రతి సంచిక నిర్దిష్ట అంశాలపై దృష్టి పెడుతుంది. సురక్షిత ప్రయాణం, వేగ నియంత్రణ, ప్రమాదానికి గురయ్యే రహదారి వినియోగదారులు. ప్రపంచ రహదారి భద్రతా వారం అనేది విస్తృతమైన భద్రత కోసం ఐక్యరాజ్య సమితి కార్యాచరణ అయిన 2021 నుండి 2030 వరకు. దీని లక్ష్యం 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలు గాయాలను సగానికి తగ్గించాలి.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ఊహల పల్లకి అనే లఘునాటిక రచన నండూరి సుబ్బారావు. వినండి ఊహల పల్లకి.

0: ఏమిటండి ఆ భరతనాట్యం? ఏమొచ్చింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఏం ఉపద్రం వచ్చిందండి? ఆగండి ఆగండి మహానుభావ, కాస్త భూమి మీద కాళ్ళు ఆంచండి.
1: ఆగను, చస్తే ఆగను. అయిపోయాను, స్టార్ అయిపోయాను, సినిమా స్టార్ అయిపోయాను. ఓహో, పూల దండలు, సన్మానాలు, విమానంలో కాశ్మీర్ ప్రయాణం.
0: ఇప్పటిదాకా బాగానే ఉన్నారుగా, ఇంతలో ఇంత ముంచుకొచ్చింది ఆవిడ చెప్పమా. ఏమిటండి, ఏం జరిగిందండి?
1: ఏం జరిగిందా? ఇదిగో మీ అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది.
0: ఉత్తరం రాశాడా? ఏం రాశాడు?
1: విను చదువుతాను. చదివే ముందు చిన్న విషయ సూచిక. మీ అన్నయ్య సినిమాల్లో పేరు మోసిన డైరెక్టర్ కదా బావా, నన్ను కూడా సినిమా స్టార్ చేయబోయ్ అన్ని చిన్న రిజిస్టర్డ్ లెటర్ ఎక్నాలజీ.

0: అసైన్మెంట్తో సహా రాశాను. అవునా? దానికి రిప్లై ఇది, కథాక్రమం పెట్టిదని ఉండ చెప్తాను. పూజ్యులైన చిదంబరం బాబు గారికి పాదాభివందనములు. వింటున్నావా? ఏమే అంత పెద్ద డైరెక్టర్ నా కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడే.
1: మధ్యలో మీ పిడకల వేడ దేనికండి, చదవండి.
0: చదువుతున్నా చదువుతున్నా. పూజ్యులైన,
1: అబ్బాబా ఎన్నిసార్లు చదువుతారు పూజ్యులు పూజ్యులు అంటూ, తర్వాత చదవండి.
0: పూజ్యులే బావగారు, మీరు మీ ఊళ్ళో సీతారామాంజనేయ సమాజంతో కలిసి దవ్వారికుడు జాంబవంతుడు మొదలైన వేషాలు వేసి కీర్తి గడించినట్లు, కాబట్టి మిమ్మల్ని సినిమాల్లో కూడా వేషాలు వేయించి పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ మీరు రాసిన ఉత్తరం అందింది. మీకు ఈ ఉత్సాహం ఉన్నట్లు నాకు ఇంతవరకు తెలియదు. మీరు ఈ ఉత్తరం అందగానే బయలుదేరి రాగలరు. ఇప్పుడు తీస్తున్న సినిమాలోనే మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఏర్పాటు చేయగలరు. ఏ సంగతి అంటేనే తెలియవరచండి. ఇట్లు మీ బావ మరిది హ్యామ్.
1: హ్యామ్ ఏమిటండి, మన టామిని పిలిచినట్టు. వాడి పేరు నందివాహనం నరసింహంగా.
0: నందివాహనం పందివాహనం నాకు తెలియదే. నరసింహాన్ని నరికేసి ఒక హ్యామ్ మాత్రమే మిగుల్చు కూర్చున్నాడు వాడు.
1: ఏం కాలం, పిదప కాలం. ఇంతకీ మీరు సినిమాల్లో చేరతానంటారు అంతేనా? ఓ దేవుడా, నాకెన్ని కష్టాలు వచ్చాయను.
0: అయ్యో
1: ఓనన్నాయో,
0: అయ్యో
1: నా కొమ్మ తీసావు.
0: ఏమిటి శుభమాని, నా కలలు పండబోతుంటే మధ్యలో నీ ఏడిపోయి నాకు.
1: ఏమండి, సినిమాల్లో చేరిన వాళ్లకు చిన్నిళ్ళు పెద్దిళ్ళు అని రెండుంటాయటగా. మంచి నీళ్ళ బదులు సారాయే తాగుతట్టుగా.
0: చూడవే, ఇగో ఉండు, నేను అటువంటి వాణి కాదే. నా పిండాకుడు ఈ వయసులో నా బంధ నాకింకా చిన్న ఏమిటి? హీరోయిన్ పక్కన హీరోగా యాక్ట్ చేశాను అనుకో, అదంతా వెరువే, ఒట్టినే నటన అంతే. వారానికి 4 సినిమాల్లో నటించి 4 హీరోయిన్లతో నటించినంత మాత్రాన 4 చిన్నీళ్ళు ఏర్పడతాయటే పిచ్చిదనా? బేలా భయమందకము, ఈ ఇల్లు నీది, ఈ ఇంటిని తేరిపార చూడ నమ్మకైనా శక్యమే.
1: ఏమైనా చెప్పండి, ఈ సినిమాలు మీ వంటికి పడవండి. ఈ వయసులో ఇదేం బుద్ధండి? మా అన్నయ్యకు ఉత్తరం రాస్తాను రండి, మీరు రావడం లేదని. మీరు దుప్పటికప్పు పడుకోండి సార్.
0: అంటే దుప్పటికప్పు పడుకోనా? నీవెవుతే నా ప్రాణానికి కావాలంటే నీకే అన్యాయము చేయను అని సగ నీళ్లలో నిలబడి ప్రమాణం చేస్తా గానీ నా ఇన్స్పిరేషన్ మాత్రం చంపకు. నిటలక్షుండి పుడెత్తి వచ్చి నన్ను రాని, మీ బాబే వచ్చి వద్దనని.
2: బాబు గారు, నా జీతం నగించి మరీ వెళ్ళండి, ఆ రక్క మీరే ఏమైనా నాకేం బాధలేదు.
0: నీ దుంపదేగా, నేనేదో అయిపోతున్నట్టు ఏమిటా మీ అందరి సోకానాలను? ఇదిగో నన్ను వెళ్ళి నా పెట్టే బేడా సద్దు, తెల్లారగట్టే ప్రయాణం.

0: ఓహో చిదంబరం గారు, ఈ బిట్టి మీరు ఎంత బాగా యాక్ట్ చేశారు. మై హార్టీ కంగ్రాచులేషన్.
1: థ్యాంక్ యూ
2: బాబు గారు. మీరింత గొప్ప ఆర్టిస్టులు అని తెలియదండి. లేకపోతే ఇది వరకటి మా చిత్రాల అన్నింట్లోనూ మిమ్మల్నే బుక్ చేసుకుని
1: ఉండేవాళ్ళం.
3: ఇంతమంది హీరోలతో యాక్ట్ చేసా కానీ ఈ థ్రిల్ నాకు ఎప్పుడూ కలగలేదు. అసలు ఆ డైలాగ్ మాడ్యులేషనే వేరు. ఇక ముందు మీరు లేకుండా ఏ పిక్చర్లోనూ యాక్ట్ చేయనండి.
1: థ్యాంక్ యూ బాయ్
0: సార్.
1: యాపిల్ జ్యూస్ తీసుకురా.
0: అలాగే సార్.
1: ఏమండి డైరెక్టర్ గారు, నెక్స్ట్ కాల్ షీట్ ఎక్కడ? ఊటీలోనా కొడైకెనాల్లోనా? చూడండి, ప్లేన్ టికెట్లు బుక్ చేసే ముందు నాతో ముందు చెప్పండి, ఎందుకంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా కాల్ షీట్లు అడ్జస్ట్ చేయాలి. పోతే 24, 25, 26 కాశ్మీరు, 27, 28 సింగపూరు. ఓ మై గుడ్ గాడ్, క్షణం తీరుబడలేక చచ్చిపోతున్నాను
0: సార్. షార్ట్ రెడీ సార్. ఏ మేకప్ మ్యాన్, ఐ గారికి టచ్ అప్ చేయి.
1: ఏమయ్యా డైరెక్టరు?
4: అయ్యా
1: ఇప్పుడేమిటి షార్ట్?
4: ఏం లేదు సార్, హీరోయిన్ ని చూసి విలన్ వికటాటహాసం చేస్తాడు. పరాగ్గా ఉన్న హీరోయిన్ భయపడిపోయి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. మీరు ఒరేయ్ అని ఒక్క అరుపు అరిచి విలన్ తో కలేబడి చావగొట్టేస్తారు వాడిని. హీరోయిన్ ను కావలించుకుని ఆవిడతో పాటు పైనుంచి కిందికి దొర్లుతారు. అలా అలా అలా కౌగిల్లో ఉండగానే ఆవిడ ప్రియా అంటుంది అరమూడుపు కన్నులతో. మీరు కూడా ప్రియా అంటూ హృదయానికి హత్తుకుంటారు. ఇది సీక్వెన్స్.
1: ఓ సింతేనా, రెడీ టేక్
0: సార్. మీరు మంత్రదాన మ్యాగజైన్ సినీ ఎడిటర్ సార్.
1: మీరా?
0: అవును సార్.
1: తర్వాత కలవమను. డోంట్ డిస్టర్బ్ మీ
0: సార్. వారి పత్రికకు ఒక

0: స్టిల్ తీసుకుంటాం సార్.
1: ఒక స్టిల్లా
0: సార్?
1: ఎస్
0: ఎస్. థ్యాంక్ యూ సార్.
2: ఆల్ లైట్స్ ఫ్యాన్స్ ఆఫ్, కెమెరా రెడీ,
3: రండి సార్.
2: అమ్మా మీరు కొంచెం ఈ యాంగిల్లో నిలబడండి. విలన్ గారు మీరు ముళ్ళ డొంకల పక్కన నిలబడండి. అలాగా బిటు అప్ అప్ అప్. అలా ఓకే, అలా ఉంచండి. సైలెన్స్. జ్ఞాపకం ఉందా విలన్ గారు, కెమెరా స్టార్ట్ అవగానే మీరు నవ్వాలన్నమాట. ఏది ఒకసారి నవ్వండి, ఒకసారి.
1: అదే నవ్వండి, ఒక్క బడి నవ్వులాగా ఉంది. మంచి విలన్ లాగా నవ్వాలండి.
4: అలాగే షార్ట్ రెడీ చేయండి.
2: యాక్షన్. నవ్వండి నవ్వండి.
5: రే వస్తున్నా.

0: प्रिया
1: ఇంకా ఇల్లు కదలలేదు, అప్పుడే మొదలెట్టారు. ప్రియురాలు కలవరిందరు.
0: ఇంకా విమానం ఎక్కలేదు, అప్పుడే మెళుకు వచ్చేసింది. ఏమే
1: విమానం సంగతి దేవుడు ఎరుగు. లేవండి లేవండి, రైలుకు టైం అవుతుంది. మీ ధోరణి చూస్తూ ఉంటే ఇదే ఆఖరి చూపలేము.
0: అవే మాటలే, శుభం అంటూ సాగనప్పక ఆఖరి చూపు అంటావు.
1: అది కాదండి, అక్కడ చిన్నిల్లు.
0: చనమే, చిన్నిల్లు లేదు, పెద్ద ఇల్లు లేదు. మరీ క్లోజప్ లో ముఖాలు రాగంలో మొహం పెట్టకో. వెళ్ళు. ఒరే నరసింహ, ఇంతకేమిటి నా వేషం? హీరో వేషమేనా? కాశ్మీర్ గట్ర వెళ్ళవలసి ఉంటుందే.
2: కాశ్మీర్ కాదు, కాల ఒడ్డున ఈ సినిమా తీసేది.
0: అట్టాక
2: ఇవాళ ఇండోర్ షూటింగ్. ఎవరయ్యా మేకప్ మ్యాను? అదేమిటి మరి ఈయన మొహం పాము కోడి మొహంలాగా చేసామేమిటి? కొంచెం ఆ ముఖం సరిచేయబోయా?
3: ఏం చేయమంటారండి, ఉన్న మొహం అది. అక్కడికే అరకేకు ఆయన మొహానికే పట్టించాడు మేకప్ మ్యాన్.
0: ఇదేమిటయ్యా, అందంగా మొహం కనపడకుండా ఈ గడ్డాలు మీసాలు తగిలిచ్చారు నాకు. మీ అక్కయ్య నా సినిమా చూస్తే నన్ను గుర్తుపట్టద్దు. ఇంతకి ఇవాళ నా వేషం ఏమిటి?
2: ఏమీ లేదు, నువ్వు బావా వృద్ధ మహారాజు. నువ్వు పూజ చేసుకుని హారతి ఇస్తూ ఉండగా నీ కొడుకు వస్తాడు. హారతి ఇస్తూనే వచ్చావా నా బాబు, వచ్చావా అంటూ హారతి ఇచ్చి పళ్ళెం కింద పెడతారు. అదే సీను, దాంతో మీ క్యారెక్టర్ అయిపోతుంది.
0: ఇదే నా వేషం, నాకు హీరో అయినట్టు ఎవరు ఉంటారా?
2: ఈసారికి ఇది కానివ్వండి బాబుగారు, ఇది బాగా చేస్తే వచ్చే సినిమాలో చూద్దాం.
0: సరే,
2: మీది ఫోటోజెనిక్ మొహం కాదైరి. అరుగు, మా ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు.
4: యా డైరెక్టర్, ఆ ముసలిరాజు వచ్చాడా? ఎవడా వేషం వేసేది?
2: వీరేనండి మా బావగారు, వీరి చేత వేయిస్తున్నా నా వేషం.
4: ఎవడైతే నాకేం గాని, ఏమయ్యా నన్ను తింటావా?
0: నిన్ను తింటానా? ఏం మిమ్మల్ని నేను తింటాను సార్.
4: ఏవోలే, వచ్చిన వాళ్ళు అంతా యథాశక్తి తింటూనే ఉండరు. ఆ హీరో 100 అడుగులు తిన్నాడు, హీరోయిన్ 200 అడుగులు తింది, ఇంకోడు 300 తిన్నాడు. మరి నువ్వెంత తింటావు? నేను పోయిస్తే గానీ జాగ్రత్త, నన్ను నవ్వులేకు.
0: ఏమిట్రా బావా, ఈయన భాష ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అడుగుల్లో తింటాం ఏమిట్రా?
2: అంటే తప్పులు చెప్పి 100 లెక్కల్లో ఫిల్ము ఖర్చు చేస్తున్నారులే. అడుగు ఫిల్ము ఖరీదు 1.5 కోట్ల రూపాయలు బావా, ఖర్చు అయిపోతుంది అని ఆయన గోల.
3: సార్ షార్ట్ రెడీ సార్.
2: పదండి బావగారు, పదండి.
0: వస్తా గానీ ఇదిగో బావగారు, అన్ని లైట్లు అలా వెలుగుతూనే ఉన్నాయి కదా, వాటి ముందు నిలబడాలా?
2: నిలబడ్డం కాదు, యాక్ట్ చేయాలి.
0: ఏమిటో నాకు తడగా ఉంది, వీళ్ళంతా నా చుట్టూనే ఉంటారా?
2: ఉంటే ఏమిటండి, ఉండకుండా ఎట్లాగా? అసలు మీరు మీరు వెళ్ళి కెమెరా ముందు నిలబడండి.
0: ఏటో గడ్డం బిగుసుకుపోయింది, నోరు తెరవనట్లేదు. ఎట్టా?
2: అబ్బే అదంతా మీ భయం అండి, మీకెందుకు? మీరు నిలబడండి. రెడీ, ఫ్యాన్స్ ఆఫ్, ఆల్ లైట్స్. బావగారు డైలాగ్ గుర్తుంది కదా, వచ్చావా నా తండ్రి, వచ్చావా అంటూ హారతి పళ్ళిని తిప్పి.
0: పోనీ, నేను మానేస్తే ఏమవుతుంది? ఇన్ని లైట్ల మధ్య నాకేమిటో కళ్ళు పైర్లు కమ్ముతున్నాయి.
2: మరేం పర్వాలేదండి, మీరు అక్కడికి వెళ్ళి నిలబడండి ముందు.
0: బుద్ధి తక్కువ ఇచ్చాను, సరే పెడితే తప్పుతుందా?
3: అయ్యా ఆయన ఫ్రేమ్ లోంచి దాటిపోతున్నాడు.
0: అది ఎక్కడ అయ్యా, నేను ఎందుకు దాటాను?

0: ఇదిగో బావగారు, కెమెరా పనిచేసేది ఇదిగో చూడండి. ఇంతవరకు అన్నమాట ఇక్కడ గీత గీస్తున్నాను చూడండి, అంతవరకు దీన్నే ఫ్రేమ్ అంటారు.
1: ఫ్రేమ్
0: మీరు అలా దాటిపోకండి.
1: అలాగే
0: ఏమండి, హారతి కర్పూరం వెలిగించి ఆయన చేతికి ఇవ్వండి. రెడీ, ఆన్ లైట్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. డైలాగ్ చెప్పండి.
1: అలాగే, వచ్చావా నా తండ్రి, వచ్చావా.
2: కట్ కట్. అబ్బో తిన్నాడు బాబు, 10 అడుగులు తిన్నాడు.
0: అది కాదు బాబు గారు, వచ్చావా నా తండ్రి, వచ్చావా. అలా అనండి.
1: అలాగే,
0: స్టార్ట్ కెమెరా,
3: రన్నింగ్ సార్.
0: కట్ నెంబర్ 2, యాక్షన్. అనండి అనండి, డైలాగ్ అనండి.
1: అలాగే, వచ్చావా నా తండ్రి, వచ్చావా.
0: కట్ కట్.
2: 50 అడుగులు తిన్నాడు నన్ను.
1: ఉండండి బాబు, నేను ఎక్కడ తిన్నాను? డైలాగ్ నేసి వస్తుంటే మంచి తిన్నావో తిన్నావో నా ప్రాణం చేస్తున్నారు.
2: డైలాగ్ రాని వాడు ఎందుకు వచ్చావో ఏమో ప్రాణం తీయడానికి. బకాసు డల్లేనా నవ్వుని మింగేస్తున్నాడు. 150.
0: ఏమిటి బాబు గారు, ఎందుకు అలా ఉణికిపోతారు? ఏమిటి
1: అబ్బే, నేను ఎక్కడ ఉణుకుతున్నాను?
0: పోనీ మీ పక్కన రాణి వేషం కూడా పెట్టమంటారా? హీరోయిన్ గా ఉంటుంది.
1: పైగా అది కూడా ఎందుకు? హీరోయిన్ వద్దు, నా పిండా కూడా వద్దు. ఈ కెమెరాలు ఆ లైట్లు నాకేమిటో కంగారుగా ఉంది, కళ్ళు బయలు నమ్ముతున్నాయి.
0: చూసారా, మీ మూలంగా ఇవాళ ఎంత ఖర్చు చూసారా బావ గారు? స్టూడియో రెంట్, ఇంతమంది పనివాళ్ళు, వాళ్ళ జీతాలు, రాఫీలు నష్టం. చూడండి బావ గారు, నటన అన్నది వరప్రసాదం లాంటిది, దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలండి. ప్రతి వాళ్ళు నటులు కాలేరు. ఏదో గాలిగా పేరు తెచ్చుకుందామంటే ఎలా చెప్పండి? దానికి కొంత తపస్సు ఉండాలి.
1: బావా, డైరెక్టర్ బావా, ఇలా రా, నా వల్ల కాదు, ఇదేదో మహా తేలిక అనుకున్నాను. దీనికి ఇంత సాధక బాధకాలు ఉంటాయని చెప్పేసి నాకు తెలియదు. చూడు, నేను ఈ సాయంకాలం బండికి మనం వెళ్ళిపోతానయ్యా.
0: సరే సరే,
1: నన్ను క్షమించి మీ అందరూ వదిలిపెట్టండి.
0: అలాగే,
1: ఈ జన్మలో సినిమా పేరు కాదు కదా, నాటకం పేరు కూడా ఎత్తను. అర్హత తెలియకుండా ఊహా సౌదాలు కట్టుకోవటం నాదే పొరపాటు. వస్తాను బాబు, మీ అందరికీ నమస్కారం, సెలవు.
4: మీరింతవరకు ఊహల పల్లకి అనే లఘునాటికి విన్నారు. రచన నండూరు సుబ్బారావు. తల్లులు చేసే ప్రతి పనిని నిజంగా గౌరవించడానికి 24 గంటలు ఎంతమాత్రం సరిపోదు. మనం ఈ ప్రపంచంలోకి రాకముందే మనల్ని ప్రేమించి మన పట్ల శ్రద్ధ వహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ఒక అవకాశాన్ని అందరికీ అందిస్తుంది. అటువంటి కథకు ప్రతీకగా అమ్మ రాజీనామా చిత్రం నుంచి వినండి ఈ పాట.

కేఎస్ చిత్ర పాడిన అమ్మ రాజీనామా చిత్రం నుంచి ఈ పాటను విన్నారు కదా. మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు, ఇంకా కొన్ని పాటలను విన్నారు. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.